ఉత్సాతుల పాహున భావా, కాయవాటతో తురసి హేవా, చిడేకా మౌనతరి ఆతలే, ఉగాకా కాళిజ మాఝే ఒలే, పాహుని వేలి వరచి ఫులే. కుని పక్షిణి పిలా భరవితే, దృశ్య తులాతే వ్యాకుళ కరితే, కాయ హే విపరీతరే జాహలే, ఉగాకా కాళిజ మాఝే ఒలే, పాహుని వేలి వరచి ఫులే. స్వతః స్వతశి కషాస చోరీ, స్వతః స్వతశి కషాస చోరీ, వాత్సల్యావిణ అపూర్ణ నారీ, కళాలే సార్థక జన్మాతలే, ఉగాకా కాళిజ మాఝే ఉలే, పాహుని వేలి వరచి ఫులే. మూర్త జన్మతే పాషాణాతున, మూర్త జన్మతే పాషాణాతున, కౌసల్యాకా హీన శిళేహున, కౌసల్యాకా హీన శిళేహున, విచారే మస్తకయా వ్యాపిలే, పాహుని వేలి వరచి ఫులే. గగన అమ్హాహుని వృద్ధ నాహిక, గగన అమ్హాహుని వృద్ధ నాహిక, తాత జన్మతి కితి తారక, అకారణ జీవన హే వాటలే, పాహుని వేలి వరచి ఫులే, ఉగాకా కాళిజ మాఝే ఉలే.